శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం, సుస్వాగతం. ఆన్ ద రే ఆఫ్ అవర్ M2 స్వీకరించండి మా హృదయాంజలి. వాళ్ళ స్వరాభిషేకం కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. నేడు శుక్రవారం నాడు కాబట్టి మనం కొన్ని భక్తి పాటలతో వచ్చిన మిమ్మల్ని రంజింప చేయడానికి. ఐటీ శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం విశేషంగా శ్రావణ పౌర్ణమి గురించి మాట్లాడటాము.

అవునండి, సంగీత రసికులారా, శ్రావణ పూర్ణిమ రోజున మనం రక్షాబంధం జరుపుకుంటున్నాం. అయితే ఈ పౌర్ణమి రోజు అన్న చెల్లెలు అక్క తమ్ముల ప్రేమకు ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటారు.

అదే రోజు శ్రోతలరా బ్రహ్మానులు ఈ రోజున నూతన యుఖ్య యజ్ఞ పవీతం ధరిస్తారు. అయితే వేద అధ్యయనాన్ని నూతనంగా ప్రారంభిస్తారు.

అసలు శ్రోతలారా, శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం ఆ రోజే చాలా విశేషం, అంటే దైవ ధారణ అంతం. ఈ రోజున ధన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తుందని నమ్ముతారు భక్తులందరూ.

హిందూ సంప్రదాయంలో పూర్ణిమకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనదిగా భావిస్తారు. ఆ రోజును జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని అంటారు. ఈసారి ఆగస్టు 28వ తేదీన వస్తుంది. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున మహాశివుడు, మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేయడం శుభ్రప్రదమని నమ్ముతారు.

ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనదిగా భావిస్తారు. శ్రావణ పౌర్ణమి రోజు బెల్లం, ధాన్యం, పసుపులు, బియ్యం, గోధుమలు దానం చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. పరమేశ్వరుడు కష్టాలను తొలగించి సరి సంపదలు

అలాగే శ్రోతలారా, ఈ శ్రావణ పూర్ణిమ రోజు శివాలయంలో దీపం వెలిగించడం లేదా దీపదానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, అలాగే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. గుర్తించుకోండి, నీటి కార్యక్రమంలో మనం శ్రావణ పూర్ణిమ గురించి మాట్లాడుతున్నాం. శ్రావణ పూర్ణిమ లేదా శ్రావణ పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సంపదలు కలుగుతాయి. అలాగే ఈ పవిత్రమైన రోజున వస్త్రదానం చేస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయని భావిస్తారు.

పెద్దవాళ్ళకి అవసరమైన వాళ్ళకి రాఖీ పౌర్ణమి రోజు దుస్తులను దానం చేయడం వల్ల

శుభ ఫలితాలు పొందుతారు. అలాగే సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.

శ్రావణ పౌర్ణమి రోజు బెల్లం దానం చేయడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. అలాగే నల నువ్వుల దానం చేయడం వల్ల చాలా మంచిది. నల్ల నువ్వుల దానం చేయడం వల్ల పితృదోషాల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అలాగే ఆర్థిక ఇబ్బందులు సైతం తొలగిపోతాయని భావిస్తారు.

అయితే శ్రోతలారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభదినం, అడ్వాన్స్ శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి, జై జై జై తెలుగు తల్లి.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: स्वराल वेदिका మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం.
2: మారిషస్ లోని తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఈ ఆహ్లాదకరమైన సాయంత్రం వేళ మీ అందరికీ హృదయపూర్వకంగా పలకరిస్తూ మీ అభిమాన కార్యక్రమం స్వరాల వేదికలోకి ఆహ్వానిస్తున్నాను. రోజంతా గడిచిన లసటను మరచిపోయేలా మధురమైన తెలుగు గీతాలు జీవితానికి దారి చూపే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో ఈ సాయంత్రాన్ని మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మన హృదయాలను తాకే సంగీత ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఇప్పుడు.

జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్లు వస్తాయి. వాటిని చూసి వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదుర్కొని వారే విజయాన్ని అందుకుంటారు. ఒక్కో చిన్న ప్రయత్నం, ఒక్కో చిన్న ముందడుగు చివరికి పెద్ద విజయానికి పునాది అవుతుంది. కాబట్టి మీపై మీకు నమ్మకం ఉంచండి, ఆశను విడిచిపెట్టకండి. ప్రతి కొత్త రోజు కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది.

ప్రకృతిలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు కదా, అలాగే మన కృషి ఫలితం కూడా వెంటనే కనిపించకపోవచ్చు. ఓర్పుతో పట్టుదలతో ముందుకు సాగితే ఒకరోజు మన శ్రమ తప్పకుండా ఫలిస్తుంది. మనస్సులో నమ్మకం, చేతుల్లో కృషి, జీవితంలో విజయం.

ప్రియమైన శ్రోతలారా, ఈరోజు స్వరాల వేదిక కార్యక్రమాన్ని ఆదరించి విన్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో ధైర్యం, ఆశ, ఓర్పు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే వారం ఇదే సమయంలో మరిన్ని మధురమైన గీతాలు, మనస్సును హత్తుకునే సందేశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆశతో ముందుకు సాగుతూ ఉండండి. సెలవు, శుభరాత్రి, నమస్కారం.